చెల్లయ్య ఇది యోబర్వే ఇది లేది నీ నేను చాలి ఇది లేదిలయ్య సిని లేదా సమ్మి లే